ఉండు. కూటను సోయజం మనకో కూట, మన కూట సోజంతో చూట, కుడుకుడు మనకు వట్టి ఇలావ, సో కూటను ముక్త మోపావ, కూటను కిసా కావసం సార్ సగలు పోలకే మా విచారావు. నాచన సోయజం మనసు నాచ చూటన పతియ పరచ సాచ, ఇస మన అగే పూరా తాల్, ఇస నాచన కే మనఖవాల్. బజారీ సోజో బజారా సోద పాంచ పులీతా గోబర బోద, నవ నాయ కీ భక్త బిచన్న, సో బజారీ హమ గురు మన్నే, తస్కర సోయ జయ తాతన కర, ఇంద్రియ కా జతన నామ ఉచ్చర. కహో కబీర్ హమ్ ఐసే లఖన్, తన గురుదేవ త్రూ బిచఖన్ గోణ్, తన గోపాల్ తన గురుదేవ్, తన నాథ పూకే కమల టహ కేవ్, తన ఓ సంత జన ఐసీ జానీ, తినకో మిలబో సారంగ.

సంత చరణ మతమిరుపోతు అనకు బార్ సంత నిండోత్ ఏ మన సంతను కాబలహారి యాకి ఓడ్గై సుగుపాయ రాఖ కృపా తారి రావు సంత చరణ తోయ తోయ పీవా సందేహ దర్శ సంత దర్శ పేగ పేగ జీవా సంత కీ మిరే మన ఆస సంత హుమారి నిర్మల రాస సంత హుమారా రాఖ్యా పడదా సంత ప్రసాద మే కబు న కడదా సంత సంగ దియా కృపాల సంత సహాయ పయ దయాల సురత మాత బుధ ప్రగాస ఘర గంభీర పార గుణదాస జీ జంత సగలే ప్రతిపాల నానక సంత దేఖ నిహాల రామ కలి మహల్లా పాంజ